జలోల భృంగ శ్రీపూర్ణ బోధ మద రమ్య సుధాభి చంద్ర శ్రీ గౌతమాన్వయ విభాసక భవ్య సూర్య శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీయాన్ సమస్త నిగమాన్ గృహ

నిత్యముత్తమతపఃఫలమేణికాగ్ర్యా దారిద్ర్యదుఃఖభయభంజనపుణ్యమూర్తి